గద నిద నిమ గద గద నిధమ గమగ అనిధమ రమ గమద నిజగబోద్దు జనతే నిని సత స నిని సత గొద్దు జనతే మగ గద నిద నిద గద నిద నిధమ నిధ నిధమ గమగ గమద నిద